0: హలో హలో హెడ్ క్వార్టర్, హలో హెడ్ క్వార్టర్, కెప్టెన్ నీలేష్ రిపోర్టింగ్ ఫ్రమ్ సియాచిన్ గ్లేషియర్ కారాకోరం సెక్టర్. ఆజ్ -35 డిగ్రీ, శూన్య సే నీచే పారా హై సర్. సర్ హమ్ 10 ఘంటే సే డట్ కర్ ముకాబలా కర్తే హై సర్. 3 జవానో కా కుచ్ పతా నహీ హై. సర్చ్ ఆపరేషన్ 14 ఘంటే సే రుకా హువా హై. జీ సర్, యస్ సర్, 2 జవాన్ షహీద హువే హై. అభీ తక్ కాఫీ ఆయా నహీ హై సర్, శామ్ తక్ ఆ సక్తా హై. సర్ గోలా బారూద్ కీ వెయిట్ కర్ రహే హై, అభీ తక్ పహుంచా నహీ. హెలికాప్టర్ సే శామ్ తక్ ఆ జాయే తో జీ జీ కన్ఫర్మ్ కర్కే బతాతా హూ సర్. ఓవర్ సర్.
1: కోయ్ హై నాయక్ గిరి?
2: యస్ సర్, రిపోర్టింగ్.
0: లాస్ట్ నాయక్ కిత్నా స్టాక్ హై?
2: కల్ శామ్ తక్ చల్ సక్తా హై, సప్లై ఎక్ హఫ్తే సే నహీ ఆయీ.